நாள் முழுக்கும் சரவட்டில் மன்னன் ஹேல் போகுது మజ్జిగిన వల్ల గురువు కొనే వల్ల మూడు మజ్జిగిన కథనాశకలాను సలంగా ఆకాయి చౌలి సులగరి చూసి ఇచ్చా సావడం బిఆర్ గద్దెం బిల్లానే సార్ కమ్మి గద్దె వెళ్ళాం సినిమా పడి.

తాపాలు దాని వని గుంగుం నిమర్ నాయకు నిజో దాకి నిజోనే కేయ వన అవత కొవెల తమా ఆనే పన్నింది ఇసిల కొవెల దమిన్ కొవాలి దమ్ గిలంగి తెలి హంద్రా బాలూరి నంగిర్ల దెఫిన దదో న్యాజే నే న్యాగ రొక్ న్యాంగ ఫర్సి దొని జనాలి.